ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే సాగర్ నాయకత్వంతో ఈరోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్

టెస్టులో భారత్ ఈవేళ రెండో రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అద్దం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500కు పైగా ప్రముఖ జాపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడన్ రెన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్తో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమావేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం, వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంత్రోవ్తో కలిసి ఆయన భారత రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపైన అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీసు బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. H1N1కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెన్జా స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫారసు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. ICMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్లు 2020 సంవత్సరం నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ICMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ

0: సాధారణ లక్షణాలని తగిన విశ్రాంతి సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణులు అయిన సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ది ఢిల్లీ కళా ఫెస్టివల్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్కు చెందిన పారిజాత హరణ్యంకియా నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూలల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ, సంస్కృతి, నృత్యం, సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనేక విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: महापुरुष श्रीमंत शंकरदेव ने भारत में एक संस्कार लाने के लिए जो भी उन्होंने कदम उठाई है, कला संस्कृति की द्वारा, नित्य गीत की द्वारा, इसकी वजह से आज हम 21वीं शादी में दुनिया में अपना मर्यादा पूर्वक परिचय बनाने में हम सफल हुई है.
0: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్కి తిరిగి రావడంతో ముగిసింది. కజాక్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో పునః ప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్, సరణ్ జైన్ క్రీజ్లో అజయంగా నిలిచారు. దేవ్దత్ పడికల్ వరుసగా 2 టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్విన్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ 2 రౌండ్ చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకమేది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో 2 క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమవుతున్న మల్లెపూదండ తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం శీర్షికన 18వ భాగం ముగింపు పలుశ్రుతి డాక్టర్ వేణుగోపాలరావు గారి ప్రసంగం, ఇంకా పాటలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన అన్నమయ సంకీర్తన విందాం.

0: మనం ఇంతవరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన అన్నమయ్య సంకీర్తన విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం శీర్షికన ముగింపు పలశ్రుతి 18వ భాగం డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: వాచామంధ్రమయీనాం య ప్రవక్త ప్రథమోభూత్ ఆచార్యం తం కవీంద్రాణాం వందే వాగనుశాసనం అని ఆదికవి నన్నయ్యకు ప్రణమిల్లి. ఆంధ్ర మహాభారత ఉపన్యాస శృంఖలలో ఉపసంహార ఫలశ్రుతులను మీ ముందుంచుతున్నాను. భారతము ఇతిహాసము. ఇతిహాసం అనగా ఇతి హా అస అని, వెరీలీ ఇట్ ఈజ్ వాట్ యాక్చువల్లీ వాజ్ అని నీహార్ రంజన్ రే గారు మహాభారత మిత్ అండ్ రియాలిటీ అన్న గ్రంథంలో తెలిపారంటే ఏది జరిగినదో అది అని. మహాభారతం అంటే మహత్తత్వాత్ భారతత్వాచ్చ మహాభారతము చితే అని, అంటే గొప్పదైన భారతం అని, అది ఒక ఉద్గ్రంథం అని. మహాభారతం తెలుగును అనువదింపబడింది కానీ దానికి పూర్వరూపం 24,000 శ్లోకాలు కలిగిన జయ అనే పేరు గల గ్రంథం. ఇవాళ మనకు లభ్యమవుతున్న మహాభారతంలో 124,000 శ్లోకాలు ఉన్నాయి. దీనికి సుమంత, జైమిని, పైల, వైశంపాయన, శుక, రోమహర్షణ సూతాదులు కారకులు. ఇంకా దీని ముందర మరో గ్రంథం ఉండేదని, దానిలో కేవలం 8,800 శ్లోకాలే ఉండేవని కూడా అంటారు. అలా సంస్కృత మహాభారతం వేదమును ఆకళించుకొని జనసామాన్యం కోసం 8,800 నుంచి 24,000 నుంచి 1,24,000 వరకు పెరిగిన ఉద్గ్రంథం. తెలుగును మహాభారత రచన గావించిన వారు మూవురు: వాగన శాసనుడు నన్నయ్య, కవిబ్రహ్మ తిక్కన, ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన. భారత ఆంధ్రీకరణకు నన్నయ్య సంస్కృత శ్లోకంతో మొదలుపెట్టాడు. అందులో త్రిమూర్తులను ప్రార్థించాడు. భారతం తెలుగున కవిత్రి అని రాయడానికి అది సూచన. అది నన్నయ్య వంటి ఋషి తెలియకుండానే రాసిన ఆంధ్ర భారత రచన ముగ్గురు చేతి మీదుగా జరుగుతుంది అనేటువంటి విషయం ఆయన శ్లోకంలో చూపించాడు. శ్రీవాణీగిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితావసురైః భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే అని. విష్ణువు, బ్రహ్మ, శంకరుడు మీకు శ్రేయస్సును కలిగించుగాక అని మంగళాచరణం. ఆ వరుసలో నన్నయ్య నారాయణ శబ్దభవము, ఆదికవి నన్నయ్య విష్ణువు, బ్రహ్మ కవిబ్రహ్మ తిక్కన, పరమేశ్వరుడు ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన. చిరాయ దదత అంటే చాలా కాలం ధరించుచున్నారు అని అర్థం. భారత రచన పూర్తి కావడానికి 300 ఏండ్లు పట్టింది అని చరిత్రకారులు చెప్తున్నారు. నన్నయ్య గారి తెలిసి చెప్పకపోయినా ఈ ఇందులో ఈ అర్థం ఉంది. ఉత్తరరామచరిత్రలో భవభూతి అంటాడు, లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీణాం పునరాజ్యాణం వాచమర్ధోనుధావతి అని. అంటే కొందరికి మాటలకు అర్థం దానంతట అది చేకూరుతుంది, కొందరికి వాక్కు అర్థాన్ని అంటుకొని ఉంటుంది. నన్నయ్య అందువల్లనే

ఋషువంటి వాడు. రచనలో ఎర్రన రచన, నన్నయ్య తిక్కన రచనలకు మధ్యనున్న కాలక్రమంలో నన్నయ్య తర్వాత తిక్కన, వారి తర్వాత ఎర్రన. ఇది నన్నయ్య భవిష్యద్వాణి, నన్నయ్య మార్గదర్శకుడు. ఆదిపర్వంలో సంస్కృతంలో శ్లోకాల సంఖ్య 9984. తెలుగులో నన్నయ్య గారు గద్యపద్యాలలో 2091. అంటే తగ్గించారా? అవసరమైన చోట తగ్గించారు. సంస్కృత భాషలో వాల్మీకి ఎంతటివాడు, తెలుగున నన్నయ్య అట్టివాడు. ఇదే నిష్పత్తిలో సభాపర్వం, అరణ్యపర్వంలో నన్నయ్య వ్రాసిన భాగాల ఆంధ్రీకరణ సాగుతాయి. తిక్కన కవిబ్రహ్మ, ధర్మాద్వైత ప్రవక్త, నాటకీయ సంభాషణ రచనలో సిద్ధహస్తుడు. తిక్కన వాణి తరువాత కవులకు బాణి, 15 పర్వాలను ఒక్క చేతి మీదుగా నడిపించిన అపర వ్యాసుడు తిక్కన. ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు, వివిధ సన్నివేశాలలో సౌందర్యం అది ద్యోతకమయ్యేటట్టుగా వర్ణాత్మక శైలిలో వ్రాసి కవిత్రయంలో ఒకడై మనకు ప్రాతస్మరణీయుడయ్యాడు. సంస్కృతంలో భారతం ఇతిహాసం, ఆంధ్ర భారతం మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్ర భారతం మాత్రం కావ్యం. సంస్కృత భారతం కేవలం వైయాసికమైన జయేతిహాసం కాదు, ఉగ్రశ్రవో వైశంపాయనాది మౌఖిక వ్యాఖ్యాతల జిహ్వాదోహద ప్రవర్తమానమైనటువంటి ఒక మహాగహనం అది. తెలుగు భారతం కవిత్రయకృత సరస మనస్సంక్రందన స్చందన ఘంటాపదమైనటువంటి సుందర నందనోద్యానం. తెలుగు భారత కవులు జగత్ప్రసిద్ధులు. ఆంధ్ర సాహిత్య సృష్టికి వారు మువ్వురు మూర్తిత్రయం వంటి మూలపురుషులు. మహి మున్ వాగనుశాసనుండు సృజీంపన్, కుండలింద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలుప అన్నట్టు ఆంధ్ర సాహిత్యానికి పురుడు తీర్చి ప్రాణము పోసిన పుణ్యము నన్నయ్యది. దానికి జీవిత సౌభాగ్య సౌందర్యమును అలవరించి సాహిత్య కల్పవృక్షంగా సుచిర ప్రతిష్ట చేకూర్చిన ప్రాభవం తిక్కనది. నన్నయ్య నాటికి తెలుగులో ఏమాత్రం సాహిత్యం ఉండేది అనే విషయంలో ఊహాగానాలే కానీ రుజువులు లేవు. అలాంటి ఒక పరిస్థితిలో నన్నయ్య గారు సంస్కృత భారతాన్ని తీసుకుని తెలుగు చేసేటప్పుడు ఆయన వేసిన మార్గం ఎలాంటిది అంటే, ముందు భాష, ఛందస్సు, అలంకార శాస్త్రం, కథాకథనం, శైలి, పాత్ర చిత్రణం ఇలాంటివి కొన్ని ముఖ్యంగా గమనించాలి. కొందరు మహాపండితులు నన్నయ్యను మార్గదర్శకుడిగా తీసుకుంటే అక్కడక్కడ ఒకరో ఇద్దరు ఆయన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన ఒక సభలో నన్నయ్య తెలుగు భాషకు చాలా ద్రోహం చేశాడు, సంస్కృత పదాలను సమాసాలను తెలుగులో బళ్ళ కొద్దీ ప్రవహింపజేసి ఈనాడు తెలుగు స్వరూపం తెలియకుండా చేశాడు అని వ్యాఖ్యానించాడు. ఆయన అన్నమాటలో ఏమాత్రం సత్యం లేదు అనేది నన్నయ్య భారతం నిరహంకారంగా చదివితే అర్థమవుతుంది. ఒక తొలి రచన చేసే కవికి ఎన్ని ఇక్కట్లుంటాయో మనకి ఈనాడు ఊహకి కూడా అందని విషయం అది. ఎన్ని రకాల ఛందస్సులు వాడారు నన్నయ్య గారు, ఎంత చక్కని సూటిగా చెప్పే శైలిని వాడారు. ఒక ఉదాహరణ చెప్తాను. దుష్యంతుని సభలోకి శకుంతల భరతుని తీసుకుని వచ్చింది. ఆయన ఆమెను గుర్తించలేదు. ఎంతో చెప్పి చూసింది, అయినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆమె తనలో తాను ఇలా అనుకుంది, ఇది నన్నయ్య గారి పద్యం. దీనిలో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇందులో ఎన్ని సంస్కృత పదాలున్నాయి అనేది. తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడి తిని, ఇప్పుడు పతిచేతను కూడా విడువబడి అదొనుక్కో, నుడువులు వేయి నింకేల ఇప్పటి నోములు తొల్లి నొచ్చి తిని కాకేమి అనుచు కుందెడెందమున. ఇందులో పతి అన్న ఒక్క పదమే సంస్కృతం. ఒక కావ్యం చదివేటప్పుడు దాని అందున్న శైలిని, ఆ భాష యొక్క సొగసును, ఆ కవి చెప్పే నేర్పును తెలుసుకుంటేనే పాఠకుడు దాన్ని చదివి ఆనందించగలడు. నన్నయ్య తిక్కనల కవిత్వాలపై సాహిత్య ప్రపంచంలో అనేకమైన వ్యాసాలు, విమర్శలు, సిద్ధాంత వ్యాసాలు వెలువడ్డాయి. కొందరు నన్నయ్య పక్షం వహించిన వారు ఉన్నారు, ఇంకొందరు తిక్కన పక్షం వహించిన వారు ఉన్నారు. వైదిక ధర్మాన్ని ప్రతిపాదించడానికో సంరక్షించడానికో నన్నయ్య గారు భారతాంధ్రీకరణం ప్రారంభించారు అనేవారు ఉన్నారు, అది సరికాదన్నవారు కూడా ఉన్నారు. చాలా చోట్ల నన్నయ్య గారు మత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కథకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన సన్నివేశాలు ఉన్నాయి. ఏది ఏమైనా నన్నయ్య గారు సంస్కృత భారతాన్ని తెనిగించడంలో ఒక సౌందర్యాన్ని తెలుగును ఆపాదించారనడంలో అందరూ ఏకీభవిస్తారు. దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అలాగే తిక్కన గారిని గురించి కూడా చెప్పుకోవాలి. నన్నయ్య గారు శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతః అని సంస్కృత శ్లోకంతో భారతాంధ్రీకరణ ప్రారంభిస్తే తిక్కన గారు శ్రీయన గౌరినాబరగు అని భారతాంధ్రీకరణకు శ్రీకారం తెలుగులో చుట్టారు. నన్నయ్యను రాజరాజ నరేంద్రుడు భారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచయింపుము అధిక దియుక్తిమయ్యన్ అని తెనుగు భారతం రాయమని వేడుకున్నాడు.

తిక్కనను కలలో తన తండ్రి కొమ్మన కనిపించి హరిహరనాథుని గురించి చెప్పిన తరువాత హరిహరుడు తిక్కనకు కలలోకి వచ్చి కృతిపతిత్వం అర్థించి వచ్చితి తిక్కశర్మ అని అడుగుతాడు. నన్నయ్యను రాజరాజ నరేంద్రుడు అంకితమని అడగలేదు. తిక్కనను మాత్రం హరిహరుడు అడిగాడు. నన్నయ్య తన పూర్వవంశీయుల గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ ఏమీ ప్రస్తావించనే లేదు. తాను ఆపస్తంభ సూత్రుడనని ముద్గల గోత్రుడనని మాత్రమే చెప్పుకున్నాడు. తిక్కన తన తండ్రిపై ఒక సీసం రాశాడు. కాల పరిణామం వీరిద్దరి మధ్యలో ఉన్న కవిత పరిణతిని సూచిస్తుంది. నన్నయ్య గారి ఘంటము శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులనే పద్యంతో పూర్తయింది. అక్కడి నుంచి మిగిలిన అరణ్య పర్వాన్ని వ్రాసినవాడు ఎర్రన. ఎర్రన రచన స్ఫురధరుణాంశరాగరుచి అనే పద్యంతో ఎర్రని సూర్యుని వర్ణనతో ప్రారంభమై ఎర్రననే గుర్తు చేస్తుంది. నన్నయ్య రచన వలనే పూరించాలని ఆయన ప్రతిజ్ఞ. ఈ రకంగా నన్నయ్య తిక్కన ఎర్రనలు భారతాంధ్రీకరణ చేశారు. వారు కేవలం కవిత్రయం మాత్రమే కారు, ఋషిత్రయం కూడా. ఇంకా మహాభారత రచనలో నన్నయ్య గారి గద్యాలు పద్యాలలాగుంటాయని, తిక్కన గారి పద్యాలు కూడా గద్యాలలా ఉంటాయనే ఒక లోకోక్తి ఉంది. అది నిజంగా ఎంత నిజమో ఈ మహాభారత ప్రసంగ శృంఖలలో ఆఖరిదైన ఈ ప్రసంగంలో ఒకసారి స్థాళీపులాకంగా చూద్దాం. ఆయన రచనలో ఒక లయ, ఒక రాగం నిబద్ధమే ఉండడం వల్ల అవి చదివినప్పుడు అలా వినిపిస్తాయి అనిపిస్తుంది. కానీ ఇంకా లోతుగా చూస్తే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ వినండి. ఆదిపర్వం 1వ ఆశ్వాసంలో 140వ వచనం. నీవు బ్రాహ్మణుడవు, నీ వెద్ది చేసిన నీకచను లోకహితుండనైన నాకు శాపంబిచ్చి లోకంబులకెల్ల చెట్ట చేసేది వదెట్లనినా. ఇది వచనం. దీనిలో కొద్ది మార్పులు చేస్తే ఆటవెలది అవుతుంది అని శ్రీ మధునాపంతుల వారు నిరూపించారు. ఇదిగో ఆటవెలది. నీవు బ్రాహ్మణుడవు, నీవెద్ది చేసిన నీకచనునుగాక లోకహితుడనైన నాకు శాపంబిచ్చి లోకంబులకెల్ల చెట్ట చేసి తిట్టులనినా. ఇలాగే మరికొన్ని గద్యాలు ఎలా పద్యాలవుతాయో నిరూపించారు వారు. పద్య విద్యకు నన్నయ్యలాగానే గద్య విద్యకు తిక్కన ఆద్యోపదేష్ట అని చెప్పచ్చు. ఈ పద్యం చూడండి ఎన్ని క్రియలున్నాయో, చిన్న చిన్న వాక్యాల్లో ఉంటుంది. ఇది తిక్కన గారి పద్యాలు గద్యాల్లో ఉంటాయనడానికి ఒక ఉదాహరణ. ఇమ్మదిరాక్షి డస్సే మనకి నడుమన్ విడియంగ నుండు చోటి మునుగాదు, నిక్కమునకేమును డసితిమి అట్లుగాక నీ వెమ్మైనందీని భరించి పురంబు సమీప భూమికి తెమ్మని చెప్ప అతడును తెచ్చే ప్రియంబున పుష్పకోమలిన్. అలాగే ప్రసిద్ధమైన మరో పద్యం. ఒరులేయవి అనరించిన నరవర మనకు అప్రియంబులగును తానొరులకు అవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇది కంద పద్యం, వినడానికి గద్యంలా ఉంటుంది. వారి శైలులు ఇలాంటివి అని చెప్పడానికి ఉదాహరణలు. ఇక మహాభారతంలో భగవద్గీత, విష్ణు సహస్రనామం, శివసహస్రనామం వంటి పారాయణ గ్రంథాలు ఉన్నాయి. ప్రామాణిక రచనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వేరే ఒకటొకటిగా చెప్పదగ్గవి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని ఎందుకన్నారంటే భారతం వినడం వల్ల కలిగే ఆనందం సామాన్యులకు చెప్పడానికి. ఈ 18 పర్వాలు మహాభారతం చదివితే ఏమిటి లాభం అంటే, ముందు సైంటిఫిక్గా చెప్పాలంటే జ్ఞానం పెరుగుతుంది, బుద్ధి వికసిస్తుంది, మమకార అహంకారాలకు అతీతమైన మానసిక శక్తి అలవడుతుంది, జీవితం మీద దృక్కోణం మారుతుంది. అయితే వ్యాసుల వారు సంస్కృత భారతానికి చివర చెప్పిన ఫలశ్రుతి ఏమిటో తెలుగున తిక్కన గారు ఏం చెప్పారో చూద్దాం. యయిదం శ్రావయేద్ విద్వాన్ సదా పర్వణి పర్వణి ధూతపాప్మా జితస్వర్గ భ్రమభూయాయ గచ్చతి, స్వర్గకామో లభేత్ స్వర్గం, జయకామో లభేత్ జయం, గర్భిణీ లభతే పుత్రం, కన్యాం వా బహుభాగిని. ఇతిహాసమిమం పుణ్యం మహార్థం వేద సంమితం, శ్రావయేద్యస్తు వర్ణాన్ స్త్రీన్ కృత్వా బ్రాహ్మణమగ్రత, ఇమాం భారత సావిత్రీం ప్రాతరుత్థాయ పఠేత్ స భారతఫలం ప్రాప్య పరం భ్రమాధిగచ్చతి. ఇలా చెప్పారు వ్యాసుల వారు. పాపాలు తొలగి స్వర్గాన్ని పొందుతారని, ఇది వేదంతో సమానమైన ఇతిహాసమని, దీన్ని చదివితే ఇహమున సుఖము పరమున సుఖము కలుగుతాయని చెప్పారు. తెలుగులో తిక్కన గారు స్వర్గారోహణ పర్వంలో ఇలా అన్నారు. అలగుమతులార పర్వంబులని ఇతిహాసరత్నమును వినిన అగంబులు పాయు నాకలోకము కలుగును సిద్ధి.

మన భారత ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఎన్పిఎస్ వాత్సల్య పథకం అమలు చేసింది. 18 సంవత్సరాల వయసు నిండని మైనర్ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం మరియు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వారు ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక పొదుపు మరియు పెన్షన్ పథకం. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల పేరున సంవత్సరానికి కనీసం 250 రూపాయలు డిపాజిట్ చేసి ఈ ఖాతా తెరవచ్చు. గరిష్ట పరిమితి లేదు. పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాలలోపు ప్రతి మైనర్ ఈ పథకానికి అర్హులు. 18 సంవత్సరాల తర్వాత బాలుడు లేదా బాలిక ఈ ఖాతా సాధారణ రెగ్యులర్ ఎన్పిఎస్ టైర్ 1 ఖాతా కింద మారుతుంది. అప్పుడు అది పూర్తి స్థాయిగా వినియోగించుకోవడానికి పెన్షన్ ఖాతాగా కొనసాగుతుంది. రేపు ఉదయం 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం కోసం క్లింటన్ సిలెరియో, హేమచంద్ర, రేమన్ మహాదేవన్, శిల్పారావు బృందం పాడిన పాట విందాం. చంద్రబోస్ సాహిత్యం, సంగీతం.

0: 31వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు తప్పక విని ఆనందించగలరు.
1: ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని,

వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతులను మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయినాటికి 2047లో ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మొంతోరోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు, దృక్పథాలు పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్లో భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

0: లక్ష్యంగా వైద్య పరికర రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్ సోర్స్డ్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్ధీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లయన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్ నియంత్రణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో పట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటి మట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరాకా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవాల్సిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కానాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గజపతి, కోరాపుట్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానదీ పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వైపునించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుకలలు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో శ్రావణ మాసం 4వ చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30కి తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయం ముందు భక్తులు బారతీరారు. సాయంత్రం 4 గంటలకు మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గుండా సాగిన కైలాస్ మాన్సరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. విశేషాలు మరొకసారి. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: நேரம் 12:40. ஆகாஷ்வாணி 100.1 FM கோல்டில் நேர்கள் கேட்கலாம் மெல்லிசை பாடல்கள். முதலில்

0: శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణితో అలనాటి మధుర స్మృతులు మనతో పంచుకొనున్నారు ఆకాశవాణి చిరపరిచయకర్త, వక్త, మన ఆకాశవాణి నిరంతర శ్రోత ఆచార్య పి గోపీచంద్ గారితో సంభాషణ వింటారు. వీరితో సంభాషించిన వారు చెన్నై ఆకాశవాణి కేంద్ర విశ్రాంత కార్యక్రమ విభాగాధిపతి డాక్టర్ జి లలిత గారు. మరి వినేద్దామా?
1: నమస్కారం. ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలతో దాదాపు

0: 78 సంవత్సరాలుగా వక్తగా శ్రోతగా మనందరికీ చిరపరిచితులైన డాక్టర్ పి గోపీచంద్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వీరు స్థానిక కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఈరోజు వారు మన ఆకాశవాణి చెన్నై కేంద్రంతో ఉన్న అనుభవాన్ని గురించి మనతో పంచుకుందుకు ఇక్కడికి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గోపీచంద్ గారు.
1: నమస్కారం అండి. చెన్నై ఆల్ ఇండియా రేడియోతో నాకు మొట్టమొదటిసారిగా పరిచయం 1948 సంవత్సరం ప్రాంతంలో. ఆ రోజుల్లో శ్రీ న్యాపతి రాఘవరావు గారు, న్యాపతి కామేశ్వరి గారు అప్పటి అవిభక్త మద్రాసు రాజధానిలో తెలుగు పిల్లల వినోద విజ్ఞానాల కోసం ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒక అరగంట పాటు బాలానందం కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉండేవాళ్ళు.

0: బాలల కోసం ప్రత్యేకంగా ఏర్పడ్డ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఇదే. నేను మా చెల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. అంతకుముందు ఎప్పుడో మేము కాకినాడలో బాలానంద ప్రోగ్రాములని ప్రతి ఆదివారం తప్పకుండా వినేవాళ్ళం.
1: అంటే అప్పటికి గోపిచంద్ గారు మీరు పాల్గొనేటప్పుడు ఈ కార్యక్రమాలన్నీ లైవ్ ఉండేవి కదండి?
0: అప్పుడు లైవే, అదే చెప్తున్నాను. ఇప్పుడు అప్పుడు శ్రోతలుగా, ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనడం మరొక ఉత్సాహాన్ని, వింత అనుభవాన్ని కలిగించింది. అయితే మద్రాసు ఆల్ ఇండియా రేడియోతో మా అనుబంధ పూర్వ దశను కాస్త చెప్తాను. నేను మద్రాసు ఆల్ ఇండియా రేడియో అని ఎందుకన్నానంటే, ఆ రోజుల్లో ఇంకా స్వతంత్రం రాలేదు, అవిభక్తంగా ఉండేది మన రాజధాని. 1940 ప్రాంతాల్లో మా అమ్మ శ్రీమతి అన్నపూర్ణాదేవి మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో మూర్తిగారి నిర్వహణలో పాల్గొనే నాటకల్ని మేము కాకినాడలో రేడియోలో విని పిల్లలం ఆనందించేవాళ్ళం. ఇంకా 1952 సంవత్సరంలో ఆ రోజుల్లో ప్రముఖులు బాలాంత్ర రజనీకాంతరావు గారి నిర్వహణలో రాజా చంపతరాయ్ అనే నాటికలో పాల్గొన్నాను. ఆ తర్వాత పాల్గొన్న నాటికల పేర్లు నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. అప్పట్లో మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎర్రటి రంగు భవనంగా ఎగ్మోర్లో మార్షల్స్ రోడ్లో ఉండేది. నాడు ఇంకా సాంకేతిక అభివృద్ధి పొందని కాలం కనుక ఏ కార్యక్రమం కానీ ఏ భాషలో రికార్డు చేసి ప్రసారం చేసే ప్రక్రియ ఇంకా అప్పటికి రాలేదు. ఇంకా నాటికల మాటకు వస్తే, పాత్రధారులు ప్రత్యక్షంగా మైక్రోఫోన్ ముందు నిలబడి తక్కువ వెలుగు కరెంటు దీపాల్లో తెలుగులో టైప్ చేయబడ్డ కాగితాలని, సంభాషణని చూసి చదివేవాళ్ళు భావానుగుణంగా. ముందుగా దీనికి బాగా రిహార్సల్స్ జరిగేవి. ఇంకో సంగతి ఏమిటంటే, ఈ నాటికలు రాత్రుళ్ళే ప్రసారం జరిగేవి. ప్రసారం అయ్యేటంతసేపు ప్రతి పాత్రధారి చాలా జాగ్రత్తగా, ఎంతో భావయుక్తంగా సంభాషణలు చెప్పేటప్పుడు దగ్గడం కానీ తుమ్మడం కానీ ఏది చేయకూడదు. కారణం ఏమిటంటే, ఇప్పట్లాగే కట్ చేయడం, ఎడిటింగ్ ఆ రోజుల్లో లేవు. ఇది ఒక అసిధారా వ్రతం. ప్రసారం విజయవంతంగా పూర్తయ్యి అమ్మయ్యా అనుకుని నాటికల్ని శ్రోతలు విని కమెంట్స్ లేకుండా ఆనందిస్తే మన శ్రమ ధన్యమైందని అనుకునేవాళ్ళం. ఇవే ఇలా ఉంటే ఇంకా సంగీత కార్యక్రమాల వాళ్ళ శ్రమ బాధ్యత ఇంకా ఎక్కువే. మరి నాటిక ప్రసారం అయ్యాక నేను మార్షల్స్ రోడ్లో మిణుకు మిణుకుమనే అస్పష్ట దీపాల వెలుగులో ఒంటరిగా నడుచుకుంటూ ఎగ్మోర్లో ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కి చాగరాయనగర్లో మా ఇంటికి చేరుకుంటే రాత్రి 10 గంటలు కూడా అయ్యేది. కానీ మనసులో ఆలోచన ఏమిటంటే, మెడ్రాస్లోనూ ఆంధ్రదేశంలోనూ శ్రోతలు మన నాటికల్ని విని ఆనందించి ఉంటారనే ఒక తృప్తి, ఓ సంతోషం ఆ రోజుల్లో ఉండేవి.
1: ఇప్పుడు గోపిచంద్ గారు, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న నాకు. ఆ కాలంలో ఈ టెలిఫోన్లు అవి కానీ ఇప్పట్లా మొబైల్లు కానీ ఏం లేవు కదా. మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో విన్నవాళ్ళు కానీ, ఇక్కడ మన మద్రాసు రాష్ట్రంలో విన్నవాళ్ళు కానీ, వాళ్ళ అభిప్రాయాలు మీకు ఎలా తెలియజేస్తూ ఉండేవాళ్ళు?

0: వాళ్ళు
1: ఉత్తరాల ద్వారా అంతే,
0: ఉత్తరాల ద్వారా తెలియజేస్తుండేవాళ్ళు
1: అంతే. మా నాన్నగారు కూడా కార్డు తను రాసేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో జనానికి అది కూడా కొందరికి రేడియో తప్ప కాలక్షేపానికి వేరే ఇంకేముంది కనుక రేడియో ఇంట్లో ఉండడం నాడు ఒక స్టేటస్ సింబల్గా అనుకునేవాళ్ళు కూడా. 1955 ప్రాంతంలో నేను మద్రాసు రాజధాని కళాశాలలో బీఏ ఆనర్స్ చదువుకునే కాలంలో ఆల్ ఇండియా రేడియోలో నాటికల ప్రసారం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉండేది. అప్పుడు ఆవంచర్ల గోపాలరావు గారి నిర్వహణలో కొన్ని నాటికల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత ఇంకా 1970 ప్రాంతంలో చెన్నై కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేసేటప్పుడు వేరే ఇంకొక పాత్ర ధరించాను. అదేమిటంటే ఇప్పుడు నాటికలు మొదలుపెట్టేసి ప్రసంగాలు ప్రారంభించాను.
0: అంటే మొట్టమొదట మీరు నాటకంతో ఆకాశవాణి చెన్నై కేంద్రం వాళ్ళకి పరిచయం అన్నమాట.
1: నాటికల ద్వారా అప్పుడు ప్రసంగాలు ఇంకా చిన్నపిల్లాడిని కాబట్టి ప్రసంగాలు
0: చేయలేకపోయారు.
1: వాంగ్మయ సాహిత్యాలు చోటు చేసుకున్నాయి నా ప్రసంగాల్లో. ఇప్పటికీ చెన్నై ఆల్ ఇండియా రేడియోకు శాంతోమ్ సముద్ర తీరానికి ఎదురుగా సువిశాలమైన ప్రాంగణంలో చక్కటి సొంత భవనాలు సంతరించుకున్నాయి. చాలా స్టూడియోలు కూడా సాంకేతిక నైపుణ్యంతో లోపల అమరాయి. ప్రసార సమయాలు పెరిగాయి, వైజ్ఞానిక సాంకేతికతలు వర్ధిల్లి ఏసీ సౌకర్యంతో పాటు రికార్డింగ్ పద్ధతి ప్రవేశించింది. వక్త విడిగా ఒక స్టూడియోలో హాయిగా ఏ అవాంతరం లేకుండా కూర్చుని ముందు ఉన్న మైక్ ముందు మాట్లాడాలి. వక్తకి రికార్డు చేసేవారికి మధ్య భాగంలో పెద్ద గాజు గోడ ఉంటే వీళ్ళకి వాళ్ళకి సౌజ్ఞల ద్వారానే సూచనలు సాగుతాయి. ప్రసంగంలో ఎక్కడైనా తప్పులు దొర్లితే కట్ చేసి రికార్డింగ్ చేసే పద్ధతి కూడా వచ్చింది. ప్రసంగానికి ఉదయం రికార్డింగ్ కావడం ఇంకో సౌకర్యం. ఇంకా నాటకాల నుంచి నేను ప్రసంగాలకు మారింది 1970 నుంచి. ఇప్పట్లో తెలుగు విభాగంలో చాలామంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్తో పాటు ప్రసంగాలకి ప్రముఖ రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు గారు ఉండేవారు. ఓ ప్రసంగానికి నేను మొదటిసారిగా వెళ్ళాను. మారుతీరావు గారు నా ప్రసంగ కాగితాలు తీసుకుని చూస్తున్నారు. ఇది తప్పనిసరిగా పాటించబడే నియమం ఆల్ ఇండియా రేడియోలో. కాబోయే ప్రసంగంలో అవాకులు చవాకులు అభ్యంతరకరమైన మాటలు ఉండకూడదు కదా. రాజ్యాంగానికో మానవ సమాజానికో తగని పదప్రయోగాలు అస్సలు ఉండకూడదు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నిశిత విమర్శనా దృష్టికి ఇది లక్ష్యం అవుతాయి. నా కాగితాన్ని తమ సులోచనాల ద్వారా పరీక్షించాక గొల్లపూడి వారు తృప్తిగా నన్ను చూస్తూ, గోపిచంద్ గారు మీ ప్రజెంటేషన్ ఆఫ్ మ్యాటర్ చాలా బాగుంది, ఇంకా మీదట నాకు మీ కాగితాలు ఇవ్వద్దు అన్నారు. అంతేకాదు ఆనాడు ప్రసంగ గుడికి అంటే ఆనాడు వక్తకి ఇన్ని నెలలకి ఒకసారి అవకాశం ఉన్న సంగతి ఉంటే మారుతీరావు గారు 3 నెలలకి అవకాశం ఇచ్చేవాళ్ళు.
0: అప్పుడు మీ ప్రసంగం అంటే ఎంత సమయం ఉండేది ఒక్కొక్క ప్రసంగం?
1: సుమారు 10 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండేది కాదు. ఓసారి ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఆయన, పోయినసారి మీ ప్రసంగానికి కే విశ్వనాథ గారు విని మెచ్చుకుని నాకు ఫోన్ చేశారండి అన్నారు. అప్పట్లో విశ్వనాథ గారు ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అని నాకు తెలియకపోవడం నా దురదృష్టం, నా జ్ఞానం. ఆ మధ్యకాలంలో నాకు మారుతీరావు గారికి మధ్య చనువు స్నేహం చాలా గాఢమయ్యాయి. ఆయన చదువు గురించి, నాటకాల వ్యాసంగం, ఇంకా ఏవేవో విషయాలు నాతో అరమరికలు లేకుండా మాట్లాడేవాళ్ళు. ఒకసారి ప్రసంగానికి నేను వెళ్ళి ఆయన గదిలో కూర్చుంటే ఆయన ప్రచారాలు చేస్తూ, గోపిచంద్ గారు నాకు ఈ మధ్య సినిమాలో చాలా అవకాశాలు వస్తున్నాయండి, నేను వెళ్ళడమా వద్దా అనే డైలమాలో పడ్డాను, మీరు ఏమంటారు అని అడిగితే నేను వెంటనే తడుముకోకుండా, మారుతీరావు గారు వద్దు, మీది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, జాబ్ సెక్యూరిటీ ఉంది, తెలుగు శ్రోతలకు సేవ చేస్తున్నారు అన్నాను. ఆయన సినిమాల్లో చేరాక కూడా మా స్నేహం అలాగే ఉంది.
0: అంటే ఇది దాదాపు ఏ సంవత్సరం, మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా గోపిచంద్?
1: ఇది సుమారు 1970 తర్వాత, 75-76 అనుకుంటాను, నాకు సరిగా జ్ఞాపకం లేదు, 76 అయి ఉంటుంది. తర్వాత మా కళాశాలలో ఆంధ్ర విజ్ఞాన సాంస్కృతిక ఉత్సవాలు ప్రతి 7 ఫిబ్రవరిలో బాగానే జరిగేవి. నా ఆధ్వర్యంలో కవి సన్మానాల్లో చాలామంది ఘనులు, విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీశ్రీ దాశరథి, నిడదవో వెంకటరావు గారు, కరుణశ్రీ, వీళ్లతో పాటు మారుతీరావు గారి నాటక రంగ సేవ

0: కూడా మేము సన్మానించాము. ఒకసారి బెజవాడ గోపాలరెడ్డి గారు చెన్నైకి వచ్చినప్పుడు ఆయన కొత్తగా రాసిన ఆమె అనే కావ్యాన్ని నాకు ఇచ్చారు, ఇచ్చి నా అభిప్రాయాన్ని చెప్పమన్నారు. నేను చదివి దాని గురించి విపులమైన సమీక్ష రాశాను, అది ఆయనకు పోస్ట్లో పంపించాను. అది చదివారు ఆయన. చదివిన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో వీలుంటే పుస్తక సమీక్ష దాని మీద చెయ్యండి అన్నారు, అలాగే చేశాను.
1: ఆ కాలంలో మనకి చాలా పుస్తక సమీక్ష కార్యక్రమాలు కూడా చాలా ఉండేవి.
0: అవును, ఉండేవి.
1: మీరు చాలా పుస్తక సమీక్షలు కూడా చేశారు అని విన్నాను నేను.
0: ఇంకొక పుస్తక సమీక్ష గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సుప్రసిద్ధ కవి జాషువా గారు ఆల్ ఇండియా రేడియోలో కార్యనిర్వాహకులుగా ఉన్నారు. ఉండేటప్పుడు 1958లో ఎప్పుడో నేను రాసిన ఫిరదౌసి కావ్య విమర్శన అప్పట్లో భారతి అనే పత్రికలో చూశానని, దాన్ని ఆల్ ఇండియా రేడియోలో కావ్య సమీక్షలో మాట్లాడితే బాగుంటుందని జాషువా గారు నా దగ్గర కోరగా నేను అలాగే చేశాను.
1: వారి ఫిరదౌసి మీరు చేశారన్నమాట, సమీక్ష చేశారు.
0: అంటే నేను విమర్శన 58లో రాశాను. అంటే నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు, ఆనర్స్లో చదివేటప్పుడు భారతి అనే పత్రిక సాహిత్య
1: పత్రిక అప్పట్లో వచ్చేదని విన్నాం.
0: ఇప్పుడు రావడం లేదు.
1: లేదండి, లేదు.
0: అప్పట్లో అది రాసింది జాషువా గారు చూశారట. చూసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా వచ్చినప్పుడు ఆయన్ని కలిసినప్పుడు ఆయన, నేను చదివానండి ఎప్పుడో ఫిరదౌసి గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు. చెన్నై ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో ప్రసంగాలు చేశాను, నాకు అన్నీ గుర్తులేవు కానీ ప్రోగ్రామ్ కాగితాలు శిథిలం కాగా మిగిలినవి చూస్తే ఇవి: భాగవతం, దశమస్కంధం, కంకంటి పాపరాజు కరుణరస పోషణ, ఆధునిక తెలుగు కవితలో కాల్పనికోద్యమం. ఇది నేను పిహెచ్డికి చేసినటువంటి థీసిస్ అన్నమాట. వాటితో పాటు సూక్తి సుధ.
1: మీ సూక్తి సుధ ఇప్పటికీ ఇప్పటి జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను చాలా చిరపరిచితం అండి. మీరు ఎన్నో సూక్తి సుధలు మా కార్యక్రమాలుగా చేసిచ్చారు.
0: తర్వాత తర్వాత దశలో సూక్తి సుధ ఎక్కువ ప్రాచుర్యం పొందిందని చెప్పి నాకు తర్వాత ఫీడ్బ్యాక్లో ఆల్ ఇండియా రేడియో వాళ్ళే చెప్పారు, విజయసారథి గారు వాళ్ళు. నా సూక్తి సుధ తెలుగు శ్రోతల బహుళ ఆదరణ పొందడం చేత ఎక్కువ ప్రసంగాలు నన్ను చేయమన్నారు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు. ఇవి అయిన తర్వాత ఎందరో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్తో పాటు ఎందరో సహాయకులు, ఎందరో రికార్డిస్టులు సహాయపడ్డ వాళ్ళలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను వెనక్కి వెళ్ళి చెప్పాలంటే 1950 ప్రాంతాల్లో శ్రీమతి రేడియో భానుమతి గారు. రేడియో భానుమతి గారు బాలాంత్రపు రజనీకాంతరావు గారి నాటకాలలో మేము పాల్గొన్నప్పటి నుంచి కూడా ఆయనకి సహాయకురాలుగా ఉండేవారు. తర్వాత కాలంలో హనుమంతరావు గారు, కుమారి గజగౌరి వీళ్ళంతా కూడా.
1: మీరు మరి ఎన్నెన్నో కార్యక్రమాలకి ఇక్కడ మా స్టూడియోకి వచ్చారు, ఇక్కడ రికార్డింగ్లు అవి చేశారండి. మీరు మర్చిపోలేని సంఘటన ఒకటి మా శ్రోతలతో పంచుకుంటారా గోపిచంద్ గారు?
0: ఒకసారి ప్రసంగానికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు స్టూడియోలో ఖాళీగా లేకపోతే కొంచెం సేపు అక్కడ లాంజ్లో కూర్చొని నా ప్రోగ్రామ్ కాగితాన్ని ఒకసారి చూసుకుంటున్నాను. ఇక్కడ ఒక సంఘటన మర్చిపోవడానికి వీలేని జరిగింది. మధ్యలో తల ఎత్తి చూసేసరికి అక్కడ నా ఎదురుగుండా పేమ్ కుర్చీలో అప్పుడప్పుడే సినిమాల్లో నేపథ్య గాయకుడిగా అడుగుపెట్టిన యువకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఓ మహిళా కార్యదర్శి నా పక్క కుర్చీలో కూర్చుని ఇంటర్వ్యూకి రిహార్సల్స్ సాగించడం, ఆయన మెల్లిగా సమాధానాలు చెప్తూ ఉండడం గమనించాను.

0: గోపీచంద్ గారు, మీరు ఆకాశవాణి చెన్నై కేంద్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసిన విషయాన్ని మాకు తెలియజేశారు, బాగుంది. మీకు ఇంకా కొంతమంది గాయకులతో పరిచయం ఉందని నేను విన్నాను, వారి గురించి కాస్త వివరిస్తారా?
1: ఉందండి. 1949-50 ప్రాంతాల నుంచి 1974 దాకా ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో మాకు చాలా పరిచయం ఎక్కువగా ఉంది. ఆయన ఇంటి దగ్గరే మా ఇల్లు కూడా ఉండేది. ముఖ్యంగా ఘంటసాల సావిత్రి గారితో మా అమ్మకి చాలా ఎక్కువ స్నేహం కూడా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వాళ్ళు మా చెల్ల వివాహానికి, నా వివాహానికి కూడా వచ్చారు. వెంకటేశ్వరరావు గారితో నాకు మాకు చాలా పరిచయం ఉంది.
0: ఘంటసాల గారు సంగీత దర్శకత్వం చేసిన లవకుశలో కూడా మీ చెల్లయ్య పాడారన్నట్టుగా నేను విన్నాను.
1: చెల్లయ్య ఆ రోజు కాలేజీలో చదువుకునే రోజులో చాలా బాగా పాడుతుందని సావిత్రమ్మ గారు వెంకటేశ్వరరావు గారితో చెప్పగా, సరే అమ్మాయి కాలేజీలో కూడా చదువుతుంది, ఒకసారి ఛాన్స్ ఇద్దాం అని చెప్పి లవకుశలో పాటలకి పీలీల గారితో కలిసి లవకుశలకి నేపథ్య గానం చేసింది మా చెల్లయ్య అన్నమాట.
0: అంటే ఆ వినుడు వినుడు రామాయణ గాథ, ఆ పాట మీ చెల్లయ్య కూడా పాడారు.
1: సరోజిని ఆమె పేరు.
0: బాగుందండి, చాలా సంతోషం.

0: తర్వాత పీలీల గారితో కూడా మా చెల్లాయికి ఎక్కువ పరిచయం ఉంది. వాళ్ళిద్దరు కలిసి చాలా స్నేహం ఉన్నవాళ్ళు. లవకుశ టైంలో ముఖ్యంగా ఇద్దరు కలిసి చాలా పాటలు పాడారు.
1: ఆ తర్వాత మరి మీ చెల్లయ్య గారు ఆవిడ నేపథ్య గానం చేశారా తర్వాత వేరే ఏమైనా చిత్రాలకి?
0: ఆ తర్వాత కొన్ని చిత్రాలకి చేసింది, నాకు జ్ఞాపకం లేదు. ఇంకోటి పిబి శ్రీనివాస్, తర్వాత పిబి శ్రీనివాస్తో కూడా మాకు పరిచయం ఎక్కువగా ఉంది. కాకినాడలో మా చిన్నప్పుడు మా పక్కింట్లోనే పిబి శ్రీనివాస్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మాకు చాలా స్నేహమైన వాళ్ళు. పిబి శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు అప్పుడు ఇంకా చాలా చిన్నపిల్లలు అన్నమాట. వాళ్ళు రోజు వాలీబాల్ ఆడుకోవడం అది ఇప్పటికి కూడా నాకు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. తర్వాత చాలా పెద్ద గాయకుడు అయ్యాడు పిబి శ్రీనివాస్.
1: అవునండి.
0: వాళ్ళ ఇంటికి మెడ్రాసులో వచ్చినప్పుడు వాళ్ళు సిఐటి నగర్లో ఉండగా ఎన్నోసార్లు వాళ్ళు మా ఇంటికి వచ్చారు, మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పిబి శ్రీనివాస్ కూడా చాలా గొప్ప గాయకుడు.

0: ఈ ఇద్దరు చాలా గొప్ప తెలుగు గాయకులుగా ఈనాటికి కూడా గుర్తించబడుతున్నారు. అది
1: నిజమండి. వారు ఎన్నో మంచి పాటలు మనకు అందించారు, వారు చిరస్మరణీయులు.
0: ఇంకా కొన్ని జ్ఞాపకాలు నేటికి కూడా నా మనసులో నిలిచి ఉన్నాయి. ఓసారి తెలుగు ఉగాది నాడు చెన్నై ఆల్ ఇండియా రేడియో వాళ్ళు తెలుగు వాళ్ళని ఆహ్వానించి ఆనవాయితీ ప్రకారం నేను ఒక ఉదయం ఆ సందర్భంలో పాల్గొనడం జరిగింది. అది రాక్షసనామ సంవత్సరం ఉగాది నాడు మహాకవి శ్రీశ్రీ తన కవిత్వాన్ని వినిపించడానికి లేచారు. సభ చాలా కుతూహలంగా ఉంది. శ్రీశ్రీ తన గేయాన్ని ఇలా ప్రారంభించారు. రా రాక్షస రా, తే ద్రాక్షసారా అని చదవగానే శ్రోతల కరతాళ ధ్వనులతో గది మారుమోగింది.
1: అప్పట్లో మీరు ఉగాది కార్యక్రమాల్లో కవితలు వినిపించడానికి వచ్చారా? మీరు ఏం కార్యక్రమాలు?
0: నేను ఒకటి రెండు సార్లు ఉగాది గురించి నేను రాసిన గేయాలు అవి చదవడం జరిగింది.
1: మీరు చిన్ననాటి నుంచి బాలానంద కార్యక్రమాలు వినేవాళ్ళం, తర్వాత బాలానంద కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం చెప్పేవారు కదా. అప్పటికి మీ ఇంట్లో రేడియో ఉండేదా అండి?
0: అప్పట్లో మా ఇంట్లో రేడియో అంటే 1942లో మా అమ్మ ఏదో ఒక నాటకంలో వేసినప్పుడు అది ప్రసారం అయినప్పుడు రేడియో లేదు. తర్వాత బాలానంద కార్యక్రమాలు తర్వాత 45-46 ప్రోగ్రాముల్లో బాలానందం వినేటప్పుడు అప్పటికి రేడియో మా ఇంట్లో వాడుకునేవాళ్ళం అన్నమాట.
1: మరి అంతకుముందు కార్యక్రమాలు మీరు వినాలంటే ఎలా వినేవారు?
0: అంతకుముందు ఒకే ఒకసారి మాత్రం అక్కడ కాకినాడలో గాంధీ నగరం పార్క్ అని చెప్పి ఉండేది. అక్కడ సాయంత్రం పూట మా అమ్మ ఉత్తరం రాసింది, నా నాటకం ఇలాగ ప్రసారం అవుతుంది, మీరు వినండి అని. అప్పుడు మేము వెళ్ళి అక్కడ కూర్చొని సాయంత్రం 5-6 ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయినప్పుడు మేము విన్నాం అన్నమాట, నేను మా చెల్లెలు.
1: మీకు జ్ఞాపకం ఉంది? అది అంటే ఆ కాలంలో ఎక్కువ మంది ఇళ్లలో రేడియో సెట్లు ఉండేవి కావు. చాలా మంది పార్కులకి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ స్పీకర్లలో మన రేడియో కార్యక్రమాలు వింటూ ఉండేవారు.

0: మీరు కూడా ఆ విధంగా మాకు అప్పటి శ్రోత అన్నమాట.
1: అప్పటి శ్రోత. ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో మేము మా అమ్మ నాటకం ఉంటున్నప్పుడు ముందుగానే ఒక లెటర్ రాసింది, ఇలా నాటకం ప్రసారం అవుతుంది, మీరు వెళ్ళి వినండి, దాంట్లో మీ పేర్లు కూడా నేను మెన్షన్ చేస్తాను నాటకంలోని. మా అమ్మ చాలా హాస్యంగా మాట్లాడుతూ ఉంటుంది ఒకప్పుడు. అలాగే నాటకం ఏదో వాచ్కి సంబంధించింది, ఆవిడ రిస్ట్ వాచ్ ఏదో పోయిందో ఏదో నాటకంలో కదా. ఒరే గోపిచందు, ఒసే సరోజిని, నా

0: మీరు కాకినాడలో ఉండే?
1: కాకినాడలో చదువుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు మేము అక్కడ ఉండేవాళ్ళం. అది
0: అప్పుడు ఆ కాలంలో మొత్తం అన్ని కూడా లైవ్ కార్యక్రమాలే కదా.
1: లైవ్ అంతే
0: నిజంగా. కత్తి మీద సామే మీరున్నట్టు
1: చాలా కష్టం. ముఖ్యంగా నాటకాలకే ఇన్ని పాటలు ఉన్నప్పుడు వాయిద్యాలు పెట్టుకుని సంగీతంలో కట్ట చేయడానికి లేదు. వాళ్ళు బాగా పాడాలి, వాయిద్యాల్లో ఎక్కడ పొరపాటు రాకుండా వాళ్ళు వాయించేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు ఆ రోజుల్లో.
0: నేను ఇక్కడ తెలుగు విభాగంలో ఉన్నప్పుడు కూడా మీరు మాకు చాలా చాలా కార్యక్రమాలు చేశారు, సూక్తి శుద్ధులు అందించారు, చక్కటి సాహితీ కార్యక్రమాలను అందించారు. అవన్నీ మాకు ఇప్పటికీ కూడా చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి.
1: 1948లో బాల్య దశలో ఆల్ ఇండియా రేడియోలో బాలానందం కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన న్యాపతి దంపతుల మూర్తులు నేటికీ నా మనోనేత్రాల ముందు కనిపిస్తూనే ఉన్నాయి.

0: ఖద్దర్ పంచి, అలాంటి చొక్కా దాల్చిన రాఘవరావు గారు, మూత ఖద్దర్ చీర, ఖద్దర్ జాకెట్టు ధరించిన కామేశ్వరమ్మ గారు సందడిగా ఆటపాటలతో గొంతెత్తి ఉత్సాహంతో పాల్గొనే బాలల బృందం, రేడియో తాతయ్య ఉమామహేశ్వరరావు గారు, ప్రయాగ నరసింహశాస్త్రి ఇప్పటికీ నాకు మనస్సులో కనిపిస్తూనే ఉంటారు. ఇలా చెన్నై ఆల్ ఇండియా రేడియోలో బాల్య దశ నుండి వార్ధక్యం దాకా కాలగమనంతో మెల్లిగా అడుగులు వేసుకొని ప్రయాణం చేస్తున్న ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే నాకు ఎంతో తృప్తి, ఆనందం కలిగి అన్నిటినీ మించి ఇలాంటి ఎన్నో అవకాశాలని నాకు కల్పించిన చెన్నై ఆకాశవాణికి, కార్యనిర్వాహకులకు నేను మనసారా కృతజ్ఞత వందనాలు సమర్పించుకుంటున్నాను. నేడు
1: మీ అనుబంధం ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నామండి గోపిచంద్ గారు. ఎందుకంటే మీరు ఒక శ్రోతగా అప్పటి పరిస్థితులను కూడా మాకు ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఒక వక్తగా మీకున్నటువంటి తెలుగు ఆకాశవాణి తెలుగు విభాగంతో మీకున్నటువంటి అనుబంధాన్ని ఎన్నో విషయాలతో మాకు వివరంగా చెప్పారు. ఎందుకంటే మీరు ఇందులో చెప్పినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు చాలామందిని మేము చూడలేదు. వారందరూ ఆనాటి తరం వాళ్ళు. మేము వారి పేర్లు విన్నామే కానీ వాళ్ళ గురించి మాకు.
0: రజనీకాంతరావు గారు ఆయన గొప్ప కవి.
1: అవునండి,
0: కవి గాయకుడు కూడా. శతపత్ర సుందరి అని చెప్పి ఒక కావ్యం రాశాడు. ఒకసారి ఆయన సంగీత కార్యక్రమం కూడా చేశాడు, నేను విన్నాను. నేను శతపత్ర, ఓహో శతపత్ర సుందరి అని చెప్పి పాట పాడి స్టూడెంట్స్ అందరు కూడా పచ్చపాస్ కాలేజీలో 1949లోనో ఇప్పుడు దాంట్లో ఆయన పాల్గొన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎక్కువ సంతోషపడ్డారు కూడా. గొప్ప కవి
1: రజనీకాంతరావు గారు రాసిన, సంగీతం సమకూర్చిన లలిత గీతాలు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు మన ఆకాశవాణిలో ప్రసారం చేస్తూనే ఉన్నాం మనము. అద్భుతమైనటువంటి వారి రచన, వారి సంగీతం మనకి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నమాట. అది మరి 1948 నుంచి దాదాపు 2018 వరకు ఎన్నో కార్యక్రమాలు మీరు మాకు అందించారు. మీ అనుబంధం మన తెలుగు విభాగంతో ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి ఎన్నెన్నో విశేషాలను తెలియజేశారు గోపిచంద్ గారు. మీకు మనస్ఫూర్తిగా తెలుగు విభాగం తరపున మా ఆకాశవాణి

0: చెన్నై కేంద్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.
1: నేను ఇవాళ ఇలా పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషం. నా కృతజ్ఞత ఆల్ ఇండియా రేడియోకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకా మీద కూడా కార్యక్రమాలు ఏవైనా ఉంటే నేను పాల్గొనగలను అని చెప్పి హామీ ఇస్తున్నాను మీకు.
0: నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మనం ఇంతవరకు ఆకాశవాణితో అలనాటి మధుర స్మృతుల గురించి ఆకాశవాణి చిర పరిచయకర్త, వక్త, మన ఆకాశవాణి నిరంతర శ్రోత ఆచార్య పి గోపీచంద్ గారితో సంభాషణ విన్నాం. వీరితో సంభాషించిన వారు చెన్నై ఆకాశవాణి కేంద్ర విశ్రాంత కార్యక్రమ విభాగాధిపతి డాక్టర్ జి లలిత గారు. మరి కార్యక్రమంలో మరికొన్ని మధురమైన చిత్రగీతాలు విందాం. ముందుగా రాజముకుటం చిత్రం కోసం పి లీల ఆలపించిన పాట

ఇప్పుడు మనం వినబోయే పాట నర్తనశాల చిత్రం కోసం పి సుశీల గానం, సీనియర్ సముద్రాల సాహిత్యం, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం.

ఇప్పుడు మనం వినబోయే పాట మంచి చెడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పిసిసిల జతకపాడిన ఆరుద్ర సాహిత్యం, విశ్వనాథన్ రామమూర్తి సంగీతం.

0: హే రూపా, ఏంటి ఇంత ఆలస్యం? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా?
1: ఆ ఏం చెప్పమంటావు, వచ్చేదారిలో హెల్మెట్ వేసుకొని వాళ్ళని పట్టుకుంటున్నారు. నాకు హెల్మెట్ ఉంది కాబట్టి తప్పించుకున్నా, లేకపోతే జరిమానా కట్టాల్సిందే కదా. సరే కానీ ఏంటే కొత్త బైకా?
0: అమ్మయ్యా, ఎప్పటికి గమనించావు, కొత్త బైకే. నాకు ఎంతో ఇష్టమైంది, నేను కలలకనే బైక్ కొనుక్కున్నా. ఎలా ఉంది?
1: చాలా బాగుంది. మరి హెల్మెట్ ఎక్కడే?
0: అబ్బా, ఎవరు పెట్టుకుంటారు తల మీద అంత బరువు? చాలా ఇబ్బందిగా ఉంటుంది, నా వల్ల కాదు.
1: ఆ తల కాపాడడానికే హెల్మెట్. మరి ఇంత ఖర్చు పెట్టావు కదా, మరి హెల్మెట్ కొనుక్కోవడానికి ఏంటి? ఐఎస్ఐ బ్రాండ్ ఉన్న హెల్మెట్ మంచి నాణ్యతతో ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు చాలా వింటున్నాం, జాగ్రత్త.
0: నువ్వన్నట్టు మనం హాయిగా సురక్షితంగా ప్రయాణం చేయాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి.
2: నూరు పాయింట్ 100.1 FM గోల్డ్లో మనం విన్నాం